0: సగమధని నిజగమధని
1: నిధమగతని
0: ధని సగమధ
1: ధమగతని
0: మదని సగమ గదని ధని గదని ధని గద